ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి, శిలాజ ఇంధనాల ఎగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్విట్జర్లాండ్, అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. భారత్ ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ముప్పును ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. జకార్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవోల మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం విడుదల చేసిన ఒక ఉమ్మడి ప్రకటనలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ కింద గుర్తించిన వారితో సహా ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఇరు దేశాధినేతలు కోరారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, సరికొత్త సాంకేతికతలు, రక్షణ పరిశ్రమ, సముద్ర భద్రత, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఒక వేదికగా ప్రణాళికాబద్దమైన మూడవ భారత్ ఇండోనేషియా భద్రతా చర్చలను ఇరు దేశాలు స్వాగతించాయి. జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ నెలకు

0: కేవలం 20 రూపాయలకే లభించే బీమా పథకాల వంటి కార్యక్రమాలు ఆర్థిక చేరికలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని చెప్పారు. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, యూపీఐ ఎక్స్ప్రెస్ వేల వేగవంతమైన విస్తరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కోట్లాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచాయని చెప్పారు. భారత్ ఇండోనేషియాల మధ్య ఉన్న సాంస్కృతిక ప్రజాస్వామ్య సంబంధాలను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాత్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: అంతకు ముందు ఇండోనేషియా అధ్యక్షులు ప్రభువో సుబియాంటో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఇండోనేషియా అభివృద్ధిని వేగవంతం చేసేందుకు భారత్ ఆర్థిక విజయాల నుండి స్ఫూర్తిని పొందాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇథనాల్ మిశ్రమం శాస్త్రీయంగా నిరూపితమైన చర్య అని, ఇది గణనీయమైన ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలను చేకూర్చిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో ప్రసంగిస్తూ గడ్కరీ, ఇంధన భద్రతను సాధించడానికి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరగడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఇంధన దిగుమతులు తగ్గుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రైతుల ఆదాయం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. బహ్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ నాయకులను కలుసుకున్నారు. బహ్రెయిన్తో భారత్కు ఉన్న సుదీర్ఘమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. అక్కడి ప్రవాస భారతీయుల భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్కు పరిశ్రమ రంగంలో అభివృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలను అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు.

0: దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలను నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అని పేర్కొన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ది చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించాయని తెలిపారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తామని వివరించారు.
1: ये 6,300 हेक्टर हरित रीच दिल्ली का फेफड़ा बनकर दिल्ली के पर्यावरण की सुरक्षा

0: करेगी। 1 करोड़ से अधिक देसी पौधे, 35 लाख से ज्यादा बड़े बड़े वृक्ष के पौधे और 65 लाख अन्य झाड़ियां, बांस और औषधीय रोपे लगाने का काम होगा।
1: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సింధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా ప్రభృతులు పాల్గొన్నారు. భారతదేశం అధ్యక్షతన బ్రిక్స్ సమావేశం కేరళలోని కోచిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. 5 మ్యాచ్ల పురుషుల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో నిన్న రాత్రి జరిగిన 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక, సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి
2: செய்திகள் வாசிப்பவர் ஜமீர் அக்தர். தலைப்புச் செய்திகள். தீவிரவாதத்தை அனைத்து வடிவிலும் எதிர்ப்பதாக இந்தியாவும் இந்தோனேஷியாவும் கூட்டாக தெரிவித்துள்ளன. எல்நினோவால் ஏற்படக்கூடிய தாக்கங்கள், முன்னெச்சரிக்கை நடவடிக்கைகள் குறித்து பல்வேறு துறைகளின் உயர் அதிகாரிகளுடன் பிரதமர் அலுவலகம் ஆலோசனை நடத்தியுள்ளது. இந்தியா பஹ்ரைன் இடையேயான இருதரப்பு நல்லுறவுகள் மேலும் வலுப்படும் என்று வெளியுறவுத்துறை அமைச்சர் டாக்டர் ஜெய்சங்கர் தெரிவித்துள்ளார். இந்தியாவின் பொம்மைகள் ஏற்றுமதி 17,000 கோடி ரூபாயை தாண்டியுள்ளதாக நிதியமைச்சர் திருமதி நிர்மலா சீதாராமன் தெரிவித்துள்ளார். வெனிசுலாவில் கடந்த மாதம் ஏற்பட்ட நிலநடுக்கத்தால் உயிரிழந்தோர் எண்ணிக்கை 3,685 அதிகரித்துள்ளது. இனி விரிவான செய்திகள். தீவிரவாதத்தை அனைத்து வடிவிலும் எதிர்ப்பதாக இந்தியாவும் இந்தோனேஷியாவும் கூட்டாக தெரிவித்துள்ளன. இது தொடர்பாக இரு நாடுகளும் கூட்டாக வெளியிட்டுள்ள அறிக்கையில், சர்வதேச சட்டத்திற்கு உட்பட்டு தீவிரவாதத்தை முறியடிப்பதற்கான உலகளாவிய முயற்சிகளை உறுதியாகவும் ஒருங்கிணைந்தும் மேற்கொள்ள வேண்டியது அவசியம் என்று தெரிவிக்கப்பட்டுள்ளது. முன்னதாக ஜகார்த்தாவில் இந்தோனேஷிய அதிபர் திரு பிரபாவோ சுபியாந்தோவை பிரதமர் திரு நரேந்திர மோடி சந்தித்து இருதரப்பு பேச்சுக்கள் நடத்தினார். தீவிரவாதத்திற்கு நிதி வழங்குவதை தடுக்கும் நடவடிக்கையில் ஒத்துழைப்பு மற்றும் சர்வதேச அளவில் தீவிரவாத செயல்களுக்கு நிதி வழங்கும் நாடுகளுக்கு எதிரான நடவடிக்கையை மேற்கொள்வது என்றும் பேச்சுவார்த்தையில் உறுதியளிக்கப்பட்டதாக கூட்டறிக்கையில் தெரிவிக்கப்பட்டுள்ளது. உலக அளவில் தீவிரவாதிகளுக்கும் தீவிரவாத அமைப்புகளுக்கும் எதிராக நடவடிக்கை எடுப்பது என்று அப்போது இரு தலைவர்களும் ஒப்புக்கொண்டதாக எமது செய்தியாளர் தெரிவிக்கிறார். இதைத் தொடர்ந்து இந்தோனேஷிய நாடாளுமன்றத்தில் உரையாற்றிய பிரதமர், இரு நாடுகளுக்கும் இடையேயான உறவு பசிபிக் மண்டலத்தில் அமைதிக்கும் அரசியல் நிலைப்பாட்டை உறுதி செய்யவும் வழிவகுக்கும் என்று தெரிவித்தார். பின்னர் ஜகார்த்தாவில் இந்திய வம்சாவளியினர் மத்தியில் உரையாற்றிய திரு நரேந்திர மோடி, உலகளாவிய வளர்ச்சியை முன்னெடுத்துச் செல்வதில் இந்திய பொருளாதாரம்

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో బ్రతుకు తీపి శ్రీమతి లింగమనేని సుజాత గారి కథానిక, ఇంకా పాటలు విందాం. ముందుగా ఒక భక్తిగీతం, గానం నిత్య సంతోషిణి.

0: కార్యక్రమంలో ఇప్పుడు బ్రతుకు తీపి శ్రీమతి లింగమనేని సుజాత గారి కథానిక విందాం.
1: తలుపు కొడుతున్నా చప్పుడవుతోంది. సౌమ్య వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా తనకు అత్యంత ఆప్తురాలైన రమ ఉంది. రా రా లోపలకు అంటూ దారి ఇచ్చింది. రమ్య సౌమ్య 1వ తరగతి నుండి బీఏ వరకు కలిసి చదువుకున్నారు. పల్లెటూరులో ఇద్దరివి పక్కపక్క ఇళ్లే. అందువల్ల ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉంటూ కలిసి చదువుకునేవారు. వారి స్నేహం దినదిన ప్రవర్ధమానమైంది. రమ్మ తండ్రి ఆ ఊరిలో ఒక ధనవంతుడైన రైతు. రమ్మకు ఒక అన్న కూడా ఉన్నాడు. అతను చదువుకుని పక్కనున్న టౌన్లో ఉద్యోగం చేస్తున్నాడు. రమ్మ ఎంఏ పాస్ అయి కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగంలో చేరింది. రమ్మకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రమ అమ్మా నాన్నలతో, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటే భర్త అత్త మామల అదుపు ఆజ్ఞలతో బ్రతకాలి, నాకు స్వేచ్ఛ ఉండదు, నాకు కొంతకాలం స్వేచ్ఛగా హాయిగా బతకాలని ఉంది అని చెప్పింది. అలాగే ఈ లోపల మేము మన బంధువులలో నీకు తగిన మంచి పెళ్లి సంబంధం చూస్తాము, నీకు నచ్చితే పెళ్లి చేస్తాము అన్నారు. సౌమ్య తల్లిదండ్రులకు ఒకటే కూతురు. సౌమ్య తండ్రికి 2 ఎకరాల పొలం ఉంది. సౌమ్య తండ్రి రాత్రింబవళ్ళు తమ పొలంలో పనిచేస్తూ ఎప్పుడూ ఏదో ఒక పంట పండిస్తాడు. సౌమ్య తల్లి గంగ ఇంటిలో 4 ఆవులను పెంచుతూ వాటి పాలు అమ్మి డబ్బు సంపాదించేది. ఆ విధంగా భార్యాభర్తలిద్దరూ కష్టపడుతూ సౌమ్యను గారాభంగా పెంచారు. తగినంత ఆర్థిక స్తోమత లేకపోయినా సౌమ్య శ్రద్ధగా చదువుకుంటుంటే పై చదువులు చదివించారు. సౌమ్య బీఏ బీఈడి చదివి ఉద్యోగం చేస్తోంది. తమ కూతురు సౌమ్య ఉద్యోగం చేస్తుంటే తమ కష్టాలు గట్టెక్కాయి కదా అని తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. సౌమ్యకు మంచి సంబంధం వెతికి పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరిపోతుంది కదా అని ఎంతోగానో ఆలోచిస్తున్నారు. రమ సౌమ్యలకు 1 ఊరిలోనే ఉద్యోగాలు దొరకడం వలన సెలవు రోజుల్లో ఇద్దరూ కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. రమ సౌమ్యను చూడాలని ఎంతో ప్రేమగా వచ్చింది. సౌమ్య, ఎందుకు అంత డల్గా ఉన్నావు? ఊరిలో అందరూ బాగున్నారా అంది రమ. అందరూ బాగానే ఉన్నారు. మరి అంత నీరసంగా ఏదో పోగొట్టుకున్న దానిలో ఉన్నావేమిటి అని రమ అడిగింది. నా స్నేహితుడు సోము నీకు తెలుసు కదా, అతను నేను ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకోవాలనుకున్నాము. వేసవి సెలవులకు ఊరికి వెళ్లిన వాడు అక్కడ అతని మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. తర్వాత అతనిని కలిసి నన్ను ఎందుకు మోసం చేశావు అని నిలదీసి అడిగాను. మా అమ్మ నాన్న నన్ను మా మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకు తీరాలని

0: మొండిగా పొట్టుపెట్టారు. అందువలన నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని సోము చెప్పాడు. నేను మనస వాచ కర్మణ సోముని ప్రేమించాను. అతనినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. సోము నన్ను పెళ్లి చేసుకోనందువల్ల నా మనసుకు చాలా బాధగా ఉంది అని సౌమ్య చెప్పింది. నిన్ను కాదని వెళ్ళిపోయిన వాడిని తలుచుకుని నీవు బాధపడవద్దు. నువ్వు బీఏ బీఈడి చదివి గవర్నమెంట్ హై స్కూల్లో ఉపాధ్యాయునిగా మంచి ఉద్యోగం చేస్తున్నావు. నెలకు దాదాపు 40-50 వేల రూపాయల జీతం వస్తోంది. నీకు సోము కంటే మంచి పెళ్లి సంబంధమే వస్తుంది. నీవు ఒంటరిగా ఉండవద్దు. మా ఇంటికి వెళదాం రమ్మంటూ సౌమ్యను తనతో పాటు రమ తీసుకు వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం స్నేహితురాళ్ళిద్దరూ భక్తితో గుడికి వెళ్ళారు. గుడి మెట్ల మీద కూర్చుని ధర్మం చేయండి బాబు అని అడుగుతుంటే రమ అందరికీ చిల్లర డబ్బులు ఇచ్చింది. సౌమ్య, వీరికి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు, వీళ్ళు రాత్రుళ్ళు ఎక్కడ తలదాచుకుంటారో తెలియదు, అయినా వీళ్ల ముఖంలో ఏమాత్రం దిగులు లేదు. బ్రతుకు మీద తీపి అంటే ఇదేనేమో అని రమ అంది. అవునవును, అంతే అయి ఉంటుంది అంది సౌమ్య. ఇద్దరూ గుళ్ళులోనికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చారు. మరునాడు సౌమ్యతో స్కూల్కు సెలవు పెట్టించి రమ సౌమ్యను వృద్ధాశ్రమానికి తీసుకువెళ్ళింది. అక్కడ వృద్ధులైన మహిళలే ఉన్నారు. రమ అందరికీ పళ్ళు ఇచ్చింది. అంతకుముందు రోజు ఆ ఆశ్రమంలో చేరిన మహిళను అక్కడి వాళ్లు రమకు పరిచయం చేశారు. రమ ఆమెకు పళ్ళి ఇచ్చి, మీరు ఈ ఆశ్రమానికి ఎందుకు వచ్చారు అని అడిగింది. మాకు ఒకటే కూతురు సుశీల, మా ఆయన వాచ్మన్గా ఉండేవాడు. నేను పొలం పనులు ఉన్నప్పుడు కూలి పనులకు వెళ్లేదాన్ని. పొలం పనులు లేని రోజుల్లో 4 ఇళ్లలో పనిచేసేదాన్ని. మా భార్యాభర్తలం ఇద్దరం కష్టపడి పనిచేసి మా సుశీలను కాలేజీలో చదివించాం. సుశీల చదువు అయిపోయింది. సుశీల ఉద్యోగంలో చేరుతుంది అని నేను మా ఆయన ఎంతో సంబరపడుతున్నాం. సుశీల తనతో పాటు కలిసి చదివినవాడు తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయాడు అని ఎంతగానో బాధపడింది. పర్వాలేదమ్మా, నీవు ఉద్యోగంలో చేరిన తర్వాత ఎవరో ఒకరు నిన్ను పెళ్లి చేసుకుంటారు, నీవు దిగులు పడవద్దు అని ధైర్యం చెప్పాము. అలాగని తల ఆడించింది. కానీ ఒకరోజున నేను మా ఆయన మా పనుల మీద వెళ్ళినప్పుడు ఆవేశంతో ప్రాణాలు వదిలింది. బిడ్డల మీద తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు పిల్లలు తెలుసుకోలేక తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటారు. సుశీలం మీద మేము పెంచుకున్న ఆశలు కుప్పకూలిపోగా నా భర్త మనోవ్యాధితో బాధపడి మరణించాడు. నా భర్త బిడ్డ ఇద్దరూ దూరం కావడంతో నేను మానసికంగా కుంగిపోయాను. ఏ పని చేయలేకపోతున్నాను. ఇంతకుముందు నేను పరిచేసిన ఇంటి యజమాని నన్ను తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్చి వెళ్ళిపోయాడు. మా సుశీల ఉద్యోగం చేస్తూ ఉంటే నేను మా ఆయన ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. సుశీల తొందరపడి తాను మరణించి మాకు ఈ గతి పట్టించింది. ఈ జీవితానికి ప్రేమ పెళ్లి మాత్రమే ముఖ్యం కాదు అని, తమను కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని, సమాజంలో దీనులకు తమకు చేతనైనంత ఆర్థిక సహాయం చేయాలని ఎప్పుడు తెలుసుకుంటారు అంటూ కన్నీరు పెట్టుకుంది. ఇక్కడ ఉన్న మేము అందరం పిల్లల వల్ల ఏదో ఓ రకంగా బాధపడ్డవారమే అంటూ మరొక ఆమె చెప్పడం మొదలుపెట్టింది. సౌమ్య, ఈ కాలంలో పిల్లలు చక్కగా చదువుకుని సమర్థవంతంగా అన్ని పనులు నేర్చుకోవాలని ఇంట్లో పెద్దవారు చెప్తున్నారు. పిల్లలు అందరూ ఎక్కువ శాతం శ్రద్ధగా పోటీలు పడి చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు రాని వారు కూడా ఏదో ఒక చిన్న వ్యాపారం చేసి ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతున్నారు. ఎలాంటి ఆర్థిక స్థితిలో ఉన్నా మొహంలో ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో బ్రతుకుతున్నారు. వాళ్ళని చూసి ఎలాంటి కష్టంలో ఉన్న వారు కూడా ధైర్యం తెచ్చుకుని బ్రతుకుతూ నలుగురికి ఆదర్శంగా చిరునవ్వులతో బతుకుతున్నారు అని రమ అంది. నిజమే రమ, నిన్ను చూస్తుంటే కూడా నాకు పరమ సంతోషంగా ఉంది. నీ చుట్టూ ఉన్న అవసరమైన వారికి స్నేహస్తం అందించి ఆర్థిక సహాయం అందిస్తూ నీకు చేతనంతా సాయం చేస్తున్నావు. నీలాంటి వారిని చూసి అందరూ నేర్చుకోవాలి. ఇక మీదట నేను నీ బాటలోనే నడుస్తాను అని సౌమ్య చెప్పింది.
1: ఇంతవరకు బ్రతుకు తీపి శ్రీమతి లింగమనేని సుజాత గారి కథానిక విన్నాం.

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో అలనాటి మేటి సినీ ప్రముఖుల జీవిత విశేషాలతో పాటు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన సుకన్య సమృద్ధి పథకం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రవేశపెట్టిన ఒక చిన్న మొత్తాల పొదుపు పథకం సుకన్య సమృద్ధి పథకం. ఈ పథకం ద్వారా ఒక సంవత్సరంలో కనీసం 250 రూపాయల నుండి 1,50,000 రూపాయల వరకు డిపాజిట్లు చేయవచ్చు. ఈ ఖాతాను ఆడపిల్ల పుట్టినప్పటి నుండి 10 వయసు వచ్చేలోపు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ప్రారంభించవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు. పూర్తి వివరాలను ప్రభుత్వ ఆధారిత వెబ్సైట్లు పొందవచ్చు.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండలో ఆదర్శజీవి అమరజీవి డాక్టర్ విస్తాలి శంకర్రావు గారి ప్రసంగం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా రెండవ విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి మూడవ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. మోదీ భారత్ ఆస్ట్రేలియా సీఈఓల సదస్సులో పాల్గొని ఇరు దేశాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సంబంధాలకు కీలకంగా ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న జకార్తాలో జరిగిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, ఇండోనేషియా పురోగతి శ్రేయస్సుకు ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారం, స్నేహం వారధిగా నిలుస్తోందన్నారు. ఇటీవలి కాలంలో భారత్ సాధించిన పురోగతిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ది నుండి స్టార్టప్ విప్లవం వరకు సామాజిక అభివృద్ది కార్యక్రమాల గణనీయమైన విస్తరణ ద్వారా 25 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, ఇది ప్రపంచ వృద్ధికి భారత్ను ఒక కీలక శక్తిగా మార్చిందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047, ఇండోనేషియా ఎంఎస్ 2045ల మధ్య ఉమ్మడి ఆశయాల సాకారం చేసేందుకు ప్రవాస భారతీయులు తమ వంతు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. జకార్తాలో ఇండోనేషియా ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ఉమ్మడి నాగరికత వారసత్వం, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో కూడిన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త శకానికి పిలుపునిచ్చారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య జననిగా అభివర్ణించిన ప్రధాని, ఇండోనేషియాతో ప్రజాస్వామ్య సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, దానికి సంబంధించిన సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో 15కు పైగా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిస్థితిని పర్యవేక్షించాలని, వర్షాభావం లేదా ఋతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల ప్రభావితమయ్యే జిల్లాల పరిస్థితిని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ అంచనా వేయాలని డాక్టర్ మిశ్రా ఆదేశించారు. తద్వారా అవసరమైనప్పుడు తగిన నివారణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. ప్రభావిత జిల్లాల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉండేలా చూడడానికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అలాగే జలాశయాల్లోని నీటిని గరిష్టంగా వినియోగించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడాలని ఆయన ఆదేశించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు నుండి కేరళలోని కొచ్చిలో 2 రోజుల బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు ప్రముఖ నిపుణులు, విధాన రూపకర్తలు, నిపుణులతో కూడిన నేపథ్య ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. ఇది అనుభవాలు పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలను పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ నెల 6-7 తేదీల్లో జరిగిన బ్రిక్స్ ఉమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. ఆ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు

0: బ్రిక్స్ ఉమెన్ ట్రాక్ క్రింద ప్రాధాన్యత రంగాలపై లోతైన చర్చలు జరిపారు. ఈ ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలు విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హార్మోజ్ జలసంధి గుండా వెళుతున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్పై కొత్తగా 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థలతో పాటు హార్మోజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఉన్న 60కి పైగా ప్రాంతాల్లో బోట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అంతర్జాతీయ నౌకాయానంపై దాడులు చేయగలిగే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని అమెరికా తెలిపింది. అలాగే పౌర సిబ్బందితో వెళుతున్న వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపించింది. మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావం భారతీయ రాజకీయాల్లో ఒక అమూల్యమైన వారసత్వమని రిజిజు పేర్కొన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవాలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 5 మ్యాచ్ల పురుషుల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 11.4 ఓవర్లలో కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలు కానున్నాయి. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్దత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ
1: ఆకాశవాణి செய்திகள் வாசிப்பவர் வடிவழகி கபிலன். தலைப்புச் செய்திகள். பிரதமர் திரு நரேந்திர மோடி மெல்போர்னில்

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మధురమైన సమయంలో అలనాటి మేటి నటులు, పాత్రికేయులు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి జీవిత విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు విందాం. గుమ్మడి గారు పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రక చిత్రాలలో అనేక పాత్రలు పోషించి తన పూర్తి పేరు కంటే ఇంటి పేరైన గుమ్మడి పేరుతోనే తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచారు. వారి గురించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి పాట. జయసింహ ఈ చిత్రం నుండి ఘంటసాల ఆర్ బాలసరస్వతి గానం. సముద్రాల సాహిత్యం సంగీతం టీవీ రాజు.

గుమ్మడి గారు 1927 జూలై 9 గుంటూరు జిల్లా రావికంపాడులో బసవయ్య బుచ్చమ్మ దంపతులకు జన్మించారు. వీరి రంగస్థల జీవితం యాదృచ్ఛికంగా జరిగిందట. 8వ తరగతి చదువుతున్న రోజుల్లో ఉపాధ్యాయుల ఆదేశంతో పేదరైతు అన్న నాటకంలో నటించారు. అలా చిన్నతనంలోనే నటుడిగా మొదటి గుర్తింపు పొందారు మన గుమ్మడి గారు. కార్యక్రమంలో ఇప్పుడు మిస్ అమ్మ ఈ చిత్రం నుండి పి సుశీల గానం చేసిన పింగళి సాహిత్యం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

గుమ్మడి గారు తీరిక సమయాల్లో ఎక్కువగా పుస్తకాలు చదివేవారట. ఒకసారి వీరాభిమన్యు నాటకం చదివి, ఈ నాటకంలో వచనం అధికంగా ఉండడం వలన తనకి మరింత ఆసక్తి కలిగిందని చెప్పారట. అందుకే స్నేహితులతో కలిసి సొంత ఖర్చుతో ఆ నాటకాన్ని రంగస్థలానికి ఎక్కించి దుర్యోధనుడి పాత్రను పోషించి బహు ప్రాచుర్యం పొందారు. ఆ ప్రాచుర్యం శ్రీ మాధవపెద్ది వెంకటరామయ్య గారి వరకు చేరిందట. అలా వారిరువురి పరిచయమే గుమ్మడి గారి మనసు చలనచిత్రాలలోకి మొగ్గింది అనటానికి ముఖ్య కారణం. కార్యక్రమంలో ఇప్పుడు జయభేరి ఈ చిత్రం నుండి, ఘంటసాల పిబి శ్రీనివాస్ గానం చేసిన మల్లాది సాహిత్యం, సంగీతం పెండ్యాల

చలనచిత్రాల మీద గుమ్మడి గారికి ఉన్న ఆసక్తికి మాధవపెద్ది వెంకటరామయ్య గారి మాటలు తోడయ్యాయట. ఆ సమయంలో అతని తోడల్లుడు తెనాలిలో ఒక వ్యాపారం పెట్టించారట. ఆ దుకాణం నాటక సమాజానికి కార్యాలయంగా కూడా మారింది. తెనాలిలో అతన్ని కలిసిన మల్లికార్జునరావు గారితో కలిసి చలనచిత్ర నటనాభిలాషులతో మద్రాసుకు ప్రయాణమయ్యారు మన గుమ్మడి గారు. కార్యక్రమంలో ఇప్పుడు ఇలవేలుపు ఈ చిత్రం నుండి పి లీల పి సుశీల గానం చేసిన వడ్డాది సాహిత్యం, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

గుమ్మడి గారికి సినీ రంగంలో ఎదురు చూడని విధంగా ఒక మంచి అవకాశం లభించిందట. ఆ సమయంలో లక్ష్మమ్మ శ్రీలక్ష్మమ్మ పేరుతో పోటీ చిత్రాలు కూడా ప్రారంభమయ్యాయి. శ్రీలక్ష్మమ్మ చిత్ర నిర్వాహకులైన శ్రీ డిఎల్ నారాయణరావు గారిని గుమ్మడి గారి దుకాణానికి తీసుకువచ్చి మంచి రంగస్థల అనుభవం ఉందని, చలనచిత్రాలలో అవకాశం కల్పించమని రంగస్థల నటి శేషమాంబ గారి భర్త సిఫారసు చేశారట. మరి ఆ వివరాలు తెలుసుకునే ముందు సువర్ణ సుందరి ఈ చిత్రం నుండి పి లీలా బృందం గానం చేసిన సముద్రాల సాహిత్యం విందాం. సంగీతం పి ఆదినారాయణరావు.

అనివార్య కారణాల వల్ల శ్రీలక్ష్మమ్మ చిత్రంలో అవకాశం లభించకపోయినా తమిళనాడు టాకీస్ యజమాని శ్రీ సౌందర్ రాజు అయ్యంగార్ గారి ద్వారా కొత్త తెలుగు చిత్ర నిర్మాణం కానున్న సమయంలో గుమ్మడి గారికి మంచి అవకాశం లభించింది. ఆ చిత్రమే అదృష్టదీపుడు. ఈ చిత్రానికి అవకాశం కల్పించడమే కాకుండా ఆ రోజుల్లోనే 1,000 రూపాయల పారితోషికం కూడా ఇచ్చారట. కార్యక్రమంలో ఇప్పుడు మాయా బజార్ ఈ చిత్రం నుండి ఘంటసాల, పీలీల గానం చేసిన పింగళి సాహిత్యం, సంగీతం ఘంటసాల.

మరి గుమ్మడి గారి రెండవ చిత్రం నవ్వితే నవరత్నాలు, ఆపై పేరంటాలు, ప్రతిజ్ఞ వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ సినీ రంగ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు తన స్వంత చిత్రమైన పిచ్చి పుల్లయ్య చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషించమని అవకాశం కల్పించారట. ఆ చిత్రంతో గుమ్మడి గారి సినీ జీవితంలో ఒక మలుపు తిరిగింది. కార్యక్రమంలో ఇప్పుడు చిరంజీవులు ఈ చిత్రం నుండి భానుమతి గానం చేసిన పాట విందాం. సంగీతం ఘంటసాల.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో అలనాటి మేటి నటులు శ్రీ గుమ్మడి గారి సినీ జీవిత విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు వింటున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు భార్యాభర్తలు ఈ చిత్రం నుండి ఘంటసాల పీసుశీల గానం చేసిన పాట సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

గుమ్మడి గారు పిచ్చి పుల్లయ్య చిత్రం తరువాత తోడు దొంగలు చిత్రంలో ఎన్టీ రామారావు గారితో కలిసి ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఆ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు కూడా లభించడం విశేషం. తోడు దొంగలు చిత్రం తర్వాత గుమ్మడి చలనచిత్ర జీవితాన్ని మలుపు తిప్పిన పాత్ర ఒకటి లభించిందట. మరి ఆ వివరాలు తెలుసుకునే ముందు మరో పాట విందాం. ఇల్లరికం ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన శ్రీశ్రీ సాహిత్యం, సంగీతం టి చలపతిరావు.

గుమ్మడి గారికి అర్ధాంగే చిత్రంలోని జమీందారు పాత్ర ఎంతో పేరును తెచ్చిపెట్టింది. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో చలనచిత్ర రంగానికి గంభీరమైన తండ్రి పాత్రను పోషించే గొప్ప నటుడు లభించాడని అప్పట్లో అందరూ అనుకునేవారు. అప్పటి నుండి వారు సినీ రంగంలో వెనుతిరగలేదు. చిన్న వయసులోనే క్యారెక్టర్ నటుడిగా మారిన గుమ్మడి గారు అందరికన్నా వయసులో చిన్నవాడైనా అనేక చిత్రాలలో తండ్రిగా, మామగా నటించి ప్రజల మన్ననను అందుకున్నాడు. కార్యక్రమంలో ఇప్పుడు అర్ధాంగి ఈ చిత్రం నుండి జిక్కి గానం చేసిన పాట, సంగీతం బి నరసింహారావు.

గుమ్మడి గారు ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలో లీనమైపోయేవారట. ఎన్నో చిత్రాలలో ఎన్నెన్నో పాత్రలలో వశిష్ఠుడిగా, విశ్వామిత్రుడిగా, భీష్మునిగా, దశరథునిగా, ఎన్నో పౌరాణిక చిత్రాలలో, సాంఘిక చిత్రాలలో సాత్విక పాత్రలతో పాటు ప్రతి నాయకుని పాత్రలు కూడా పోషించి విజయ పతాకం ఎగురవేశారు. చలనచిత్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్న గుమ్మడి గారికి మహామంత్రి తిమ్మరుసు, మర్మయోగి వంటి చిత్రాలు మైలురాయిగా నిలిచాయి. కార్యక్రమంలో ఇప్పుడు మహామంత్రి తిమ్మరుసు ఈ చిత్రం నుండి ఘంటసాల గానం చేసిన పింగళి సాహిత్యం, సంగీతం పెండ్యాల

0: మన తెలుగు సినీ రంగంలో 5 దశాబ్దాలకు పైగా 500 చిత్రాలలో నటించి మనందరినీ అలరించారు గుమ్మడి గారు. చలనచిత్ర రంగానికి వీరు చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. 1998లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి అద్వితీయ నటనకు రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చి సత్కరించింది. 1982లో మరో మలుపు చిత్రానికి సహాయ నటులుగా నంది పురస్కారం లభించింది. ఇలా ఎన్నో చిత్రాలలో తనదైన నటనతో అశేష ప్రజానీకాన్ని అలరించి మనందరి మనసుల్లో ఈనాటికి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఎప్పటికీ చిరస్మరణీయులే. కార్యక్రమంలో చివరిగా మూగ మనసులు ఈ చిత్రం నుండి ఘంటసాల పీసూసీల గానం చేసిన ఆత్రేయ సాహిత్యం, సంగీతం కెవి మహదేవన్.
1: ఈనాటి ఈ బంధం ఏనా